నారు సుది సవైలి సవై భూదాతిని మిరై విభూతి హారు సృష్టికా పసి ఫేరమా పరలాయమా మొయ గ్రహంతు భగత్ ముదేకి బాయక కోయ ఛైన కహేలే మిరై సరు జగా सते रजर तमगण पञ्चय महाभूत जसै सृष्टिका पहिले मही थिए भगत कोही थिएनन् अरू जो देख्छौ अहिले सबै बुझ तिमी मेरै विभूतिहरू सृष्टिका पछि फेर महापरलयमा मै ग्रहन्छु भगत मुदी